0: నాని, రాధ నాని, కబాట ఖోల్ నాని. రాధ నాని
1: ఆసుచి.
2: కమ్ము మా, ఆసె భిత్తురుకు ఆసె.
0: కణ సోయి పడిల కి నాని? హా, ఏకా ఏకా కణ బా కరివ? మాము మాయి ది జణ ఘన భాయి నా ఆఫీస్ కు గలా పరే తమర బా ఆ కి కామ? కోళక పిఠకు గొట్టె దీటా థిలే సినా వేళ అంటంతా నాయి.
2: బస్
0: ఏయ్, మో కథా దేఖున, కష్టె మష్టె దీటాకు సోయి దేలా పరే తుమ పాఖకు ఆసిలి.
2: ఆవు పిల్లా మనే ఖాయి ఛుట్రి ఆసి గలేణి.
0: ভগবান যে কাহিকি এতে জঞ্জাল ভিতরে খাঁটি মারছন্তি তা কেবল সেই জানন্তি। সেই একা বরষ পরা তমে খটিল চৈতরে, মো জ্যেষ্ঠরে মাস দিটা অন্তর, ন বরষ ন পূরণ, আমে দুই এবে ছ হেলুনি, খালি দরমা গণ্ডা করে কেমিতি চলিব কইলা?